0: కానీ ఔర కార్యవహితలే నిమాణగీత అల్ఫ్రెడ్ రోజ్ హంచో ఆవాజ్ 1:29 ఢిల్లీ కేంద్రావల్యాన్ మరాఠీతల్యాన్ ఖబరో ఆమీ సహక్షిపిత కర్తా 1:40 ఐకపాక రావాత సదా ఫులి ఐకత్ రావాత ఆకాశవాణీ పంజీ కేంద్రాచో హో మహదే చెనల
1: ఆకాశవాణీ ముంబై.